ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయడంపైన దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం 2024లో నిర్వహించిన పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూమి కేటాయింపులు, పెట్టుబడులు, ఉత్పత్తి ప్రారంభించడంపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భూమి సేకరణ, కనెక్టివిటీ, చట్టపరమైన అనుమతులు, ప్రాజెక్టు నిర్దిష్ట స్పెషల్ పర్పస్ వెహికల్స్ అధికారులకు సంబంధించిన అడ్డంకులను రాష్ట్రాలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ 3rd సమావేశానికి నిన్న నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. తయారీ రంగాన్ని విస్తరించడానికి లాజిస్టిక్స్ పోటీ తత్వాన్ని బలపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే పారిశ్రామిక కారిడార్లు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో ఈ కారిడార్లు ఒక కీలకమైన భాగమని ఆర్థిక మంత్రి చెప్పారు.

టీమిండియా స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళిక, పెట్టుబడిదారులకు అనుకూలమైన భూ కేటాయింపు విధానాలను నిరంతరం ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను మరింత వేగంగా ఫలితాలు సాధించే దిశగా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడులు పెట్టడం, కార్యకలాపాలు ప్రారంభించడంపైన దృష్టి పెట్టాలని కోరారు. భారత్ వివిధ దేశాలతో సంతకాలు చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను ఛిన్నభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణని సోషల్ మీడియాలో అమిత్ షా చెప్పారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ ఉగ్రవాద బృందం నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఖా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆస్తులు స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలను తెలియచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని, అందుకు సంబంధించి త్రైమాసిక నివేదికలు కూడా సమర్పించాలని, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు పట్టుకున్న 10 లక్షల రూపాయలకు పైగా నగదు వివరాలను ఆదాయం పన్ను అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. బళ్ళారిలో 2014 లోక్సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్ల పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శ్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట ప్రభుత్వం 2024 జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేసింది. ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిన్న సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై సమగ్ర విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం కేవలం మొదటి అడుగు మాత్రమేనని విద్యార్థి నాయకుడు పీయూష్ కుమార్ అన్నారు. 11 నుంచి 13వ జేపీఎస్సీ పరీక్షలు సీబీఐ విచారణకు సంబంధించి నిరసనకారుల డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన

0: చేసి వారిని విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని నిన్న ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. పిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. జార్ఖండ్లో అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళలోని విళినం సముద్ర రేవు నుంచి నేరుగా ఎగుమతులు, దిగుమతులు ఈవేళ ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి వీడి సతీశన్ ఉదయం 10:45 సేవలను లంచనంగా ప్రారంభిస్తారు. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. విళినం పోర్ట్ ఆపరేషన్లో కొత్త దశకు నంది పలుకుతూ ఇక్కడి నుంచి నేరుగా కార్గో ఎగుమతులు, దిగుమతులు ఈరోజు ప్రారంభమవుతాయి. ఇంతవరకు విళినం పోర్ట్ ప్రధానంగా అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మాత్రమే పనిచేసింది. గాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 3 రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 4 రోజు ఆటలో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ కాగా దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోర్లో నిలిచారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేశారు. ఈ సిరీస్లో రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23 తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. జురన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ షిలాంగ్ లాజాంగ్పై 5-2 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా 4వ జురన్ కప్ సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నేరం 7:15.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை FM கோல்டு 100.1.
1: மெகா ஹர்ட்ஸ் FM கோல்டில் இனி திரை இசை பாடல்கள் கேட்கலாம். உதயகீதம் திரைப்படத்திற்காக S. ஜானகி பாடியுள்ள பாடல்.

అనగానే అందరికీ మనసు బాల్యం వైపే పరుగులు తీస్తుంది కదా. అమాయకత్వం, చెలిపితనం, చెందులేసే పసితనం, అమ్మ చేతి గోరుముద్దలు, నాన్న మందలింపులు, తోబుట్టువులతో తగాదాలు, స్నేహితులతో కలిసి చేసిన అల్లరి, ఆడుకున్న ఆటలు, ఇలా ఎన్ని జ్ఞాపకాలు. ఓసారి అలా చిన్ననాటి ఫోటో ఆల్బం తిరగేశామనుకోండి, దొంతర్లు దొంతర్లుగా జ్ఞాపకాలు మనసును పట్టి కుదిపేస్తాయి. ఇదిగో ఇలా.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలను విందాం. మరి ఇవాల్టి మన ఇతివృత్తం జ్ఞాపకం. జ్ఞాపకం

கானம் கேகே, சங்கீதம் எம்எம் கீரவாணி, சித்திரம் நா ஆட்டோகிராஃப், ஸ்வீட் மெமரிஸ். மரிக்கொன்ని జ్ఞాపకాలు వద్దన్నా అనుక్షణం ముసురుకుంటాయి. ఒక నవ్వు, ఒక చూపు, ఒక మాట, ఒక పాట ప్రతి క్షణం వెంటాడుతుంది. ఆ వెంటాడే జ్ఞాపకం అపురూపమైనదో మధురమైనదో అయితే వదిలించుకోవడం ఎందుకు? హృదయంలో పదిలంగా దాచుకోవచ్చు. అందుకు ఎవరి అనుమతి అవసరం లేదు కదూ.

విన్న పాట కళ్యాణి మాలిక్ స్వీయ సంగీతంలో సునీతతో జంటగా పడినది. చిత్రం ఊహలు గుసగుసలాడే. మరలా చేరువైన వారు చెంతలేరని గాలి వీచడం ఆగిపోతుందా? పువ్వులు పుయ్యడం మానేస్తాయా? మేఘాలు వర్షించనని భీష్మించుకుంటాయా? కాలం స్తంభించిపోతుందా? ఏమీ జరగదు. ప్రకృతి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. కానీ ఒక్క పని మాత్రం చేస్తుంది. తన జ్ఞాపకాలన్నిటినీ ఒడిసి పట్టుకుని మన తలుపుల తలుపులు తెరిచి కళ్ళ ముందు ఇలా గుమ్మరించేస్తుంది.

సుజాత, సంగీతం ఏఆర్ రెహమాన్, చిత్రం రోజా. కమ్మని పరిమళం, చల్లని పిల్లతమెర, సాయంకాల నీరెండలు, సముద్ర తీరాలు, ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సందర్భంలో కాలప్రవాహంలో పడి మనం మర్చిపోయిన జ్ఞాపకాలను తట్టిలేపుతూ ఉంటాయి. అయితే పరిగెడుతున్న కాలానికి కళ్ళెం వేయడం అసాధ్యం కనుక దొరికిన కాస్త సమయంలోనే ఆ జ్ఞాపకాల అలలపై సేద తీరడం ఎంతో బాగుంటుంది. ఒక్కోసారి ఆ గతకాలపు అనుభవమే గుణపాఠం అవుతుంది కూడాను.

கானம் எஸ்பி பாலசுப்ரமணியம், சங்கீதம் எஸ் ஏ ராஜ்குமார், சாகித்யம் சிறுவெண்ணெல, சித்திரம் ராஜா. మరి ఇలా మనసుని తాకిన సంఘటనలన్నీ స్మృతిపథం నుండి జారిపోకుండా జ్ఞాపకాల దొంతర్లుగా పేర్చుకొని అక్షరబద్ధం చేసుకుంటే తలచినప్పుడల్లా తలుచుకోవచ్చు. మధురమైనవే కాదు, బరువైన విషయాలను కూడా అక్షరాలుగా కూర్చుకుంటే భారం దిగి మనసు తేలికవుతుంది. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్న నానుడు ఎలాగూ మనకుండనే ఉంది. అందుకే ఆ రోజుల్లో అంటూ అప్పుడప్పుడు మనసును గతం వైపు పరుగులు తీస్తే మధురంగా ఉంటుంది.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకవద్రా, కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: అయితే గత జ్ఞాపకాలలో నేటి వర్తమానానికి చెందిన ఊహలు కూడా ఉండే ఉంటాయి. గతకాలపు జ్ఞాపకాలు అనుభవాలై మార్గనిర్దేశం చేస్తే అది భవిష్యత్తు. మరి వర్తమానము మనకు అర్థమయ్యేలోపే గతంలోకి జారుకుంటూ ఉంటుంది. అందుకే జ్ఞాపకాలను అనుభవాలుగా తీర్చిదిద్దుకుంటే భవిష్యత్తు బంగారంలా సాగుతుంది. అది గతంలో జరిగిన పొరపాట్లను తిద్దుకుంటేనే సుమా. కార్యక్రమంలో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన యుగుల గీతం విందాం. సంగీతం కేవి మహాదేవన్, సాహిత్య మాత్రేయ, చిత్రం పెళ్లి చూపులు.
1: నిన్నే తలచుకుని నిద్ర పొద్దులు మేలుకుని

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో శ్రీ చిర్రావూరు మదన్మోహన్ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతుంది తురగా ఉషారమణి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈరోజు తలపడతారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బిల్లు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తీసుకొస్తుందని, ఇప్పుడు అసలు నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడం ఒక అద్భుతమైన నిర్ణయమని కిరణ్ రిజిజు వర్ణించారు.
1: पूरा झूठ फैलाया देश भर में है कि एफसीआरए जो है क्रिश्चियन मिशनरी को टारगेट किया जा रहा है, जबकि क्रिश्चियन मिशनरी का टोटल इंडिया का जो फॉरेन कंट्रीब्यूशन आते हैं वो 16% है, बाकी तो सब हिंदू का है. तो प्रोटेस्ट ज्यादा करना है तो हिंदू लोग करना चाहिए, क्योंकि सबसे ज्यादा तो हिंदू का है. देखिये, इस तरह का झूठे बातें फैला करके राजनीति करना बिल्कुल ठीक नहीं है.
0: ప్రతిపక్షాలు ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశాయని ఆరోపిస్తూ కిరణ్ రిజిజు అటువంటి అసత్యాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పని పేర్కొన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. సీబీఐ విచారణ డిమాండ్ ఇంకా పరిష్కారం కానప్పటికీ రాంచీలోని నిరసన ప్రదేశంలో ఈ ప్రకటన సంబరాలకు కారణమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని

పోటీ పరీక్షలను రద్దు చేయాలని, అలాగే 2014 నుంచి జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై విచారణ జరపాలని నిర్ణయించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు మంత్రి దీపికా పండే సింగ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఎమ్మెల్యే జయరామ్ కుమార్తో కలిసి సదర్ ఆసుపత్రిని సందర్శించి నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో ఇతర నిరసనకారుల చేత దీక్ష విరమింపజేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ వెటర్నరీ ఆఫీస్ నియామకాలకు సంబంధించి పరీక్షా పేపర్ల లీకేజ్, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, ఒక్క అభ్యర్థి నుంచి 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్ప, ఎస్ సాహుకర్తో పాటు మరికొందరు మాజీ సభ్యుల నివాసాల్లో, అలాగే ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్య దేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు ఈ చర్చల్లో పాల్గొనేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ చైర్షిప్ థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేత్ను నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదేల్ ఖాట్మండులోని శీతల్ నివాసంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్, విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్, నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్తో పాటు నేపాల్ సైన్యం, ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టేర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. స్త్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అమలవుతున్న ఓటర్ ఐడీ కార్డు వ్యవస్థను ప్రశంసిస్తూ, అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనల అమలుకు ఇది ఒక నాదర్శమైన నమూనా కాగలదని ప్రశంసించారు. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు అవసరం గురించి తన డిమాండ్ను పునరుద్ధరిస్తూ అమెరికా అధ్యక్షుడు, భారత్ ఎన్నికల నిర్వహణలో ఉండే భద్రతను ఉదాహరణగా ఉటంకించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో ట్రంప్ ప్రస్తావించారు. తప్పనిసరి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలరని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అమెరికా కాంగ్రెస్ సభ సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ, సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని తన డిమాండ్ను పునరుద్ఘాటించడానికి ట్రంప్ ఈ ఉదాహరణను ఉపయోగించారు. ఈ ప్రతిపాదిత చట్టం ఫెడరల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం మరింత కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని కోరుతోంది. దీని ప్రకారం ఫెడరల్ ఎన్నికల కోసం నమోదు చేసుకునేటప్పుడు ఓటర్లు అమెరికా పౌరసత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును కూడా అందించవలసి ఉంటుంది. అమెరికన్ ఎన్నికల్లో కేవలం యుఎస్ పౌరులు మాత్రమే పాల్గొనేలా చూసేందుకు ఈ చట్టం ఒక చర్యగా ఉంటుందని అమెరికా అధ్యక్ష భవనం అభివర్ణించింది. భారత్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 642 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంటూ, భారత్ ఎన్నికలు ఎంత భారీ స్థాయిలో జరుగుతాయో ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించారు.

0: అవకాశాలని ఆ స్వాధీనం చేసుకునేందుకు గల కారణాలు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తును పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు, కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రముఖ భారత షట్లర్ లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో తలపడతారు. అలాగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తొలిసారి టోర్నమెంట్లో బరితిగులోకి తిరుగుతున్న ఉన్నతి హుదా మయన్మార్కు చెందిన ప్రత్యర్థితో పోరాడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్, రిత్వికా శివాని భారత జోడి కెనడాకు చెందిన జొనథన్ లాయ్, క్రిస్టల్ లాయ్ జంట చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ 2 రౌండ్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ అమెరికాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్ఏ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో ఈరోజు మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నేరం 12:40 నిమిడం 5:00. 100.1 MHz FM கோல்டில் மெல்லிசை பாடல்கள் கேட்கலாம். மகாகவி பாரதியார் இயற்றிய பாடலை பாடியுள்ளவர் தீபன் சக்கரவர்த்தி. பாடலுக்கு இசை டி கே ஜெயராமன்.